0: ఈ సందర్భత్ ప్రాంశుపాలంగళాన డాక్టర్ విశాల్ కుమార్ అవు కన్నదానత్ర మహత్వ పిణ్య ఇంత జాగృతి కార్యక్రమత్ర మీద అరివికె కొడుతు ముఖ్య ఆడళితాధికారి రోహిణి అవు ప్రతి కాల ఆగస్ట్ 25 సెప్టెంబర్ 8 కన్నదానత్న పాక్షికన నడుతువాందు అరిచిట్టు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థర కార్యక్రమాధికారి ಡಾಕ್ಟರ್ ಸನತ್ ಕುಮಾರ್ ಅವು ಅಲ್ಲತೆ ಬೋರೆಂಗಳು ಕಣ್ಣುದಾನತ್ರ ಪ್ರತಿಜ್ಞೆ ಎಡ್ತಂಡು ಆಂಡ ಮಹತ್ಮತ್ನ ತಂಗಡ ಕುಟುಂಬ ಪಿಣ್ಯ ಬೆಂದಕಕ್ಕೆ ಅರಿಚುಡೋಣುಂದು ಕೆಮಿತಕ್ಕೆ ಅಣ್ಣಚಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮುಖ್ಯಪಟ್ಟವು ಹಾಜರಿಂಜತ್ತು 63 ಕೆವಿ ಮಗ್ಗುಲ ವಿರಾಜಪೇಟೆ ವಿದ್ಯುತ್ ವಿತರಣಾ ಉಪಕೇಂದ್ರ ತುಂಜಿ ಪಾಂಜಿಪೋಪ ಮಾರ್ಗತ್ಲ ಕೆಲಸ ಉಳ್ಳಾಣ ಮೀದ ನಾಳೆ ಪೊಲಕ 10:05 ಗಂಟೆ ಕತ್ತನೆ ಮೂರ್ನಾಡು ಫೀಡರ್ಲ ಕರೆಂಟ್ ಇಪ್ಪಲಂದು ಸಾರ್ವಜನಿಕಂಗಾ ಸಹಕರಿಸಿಡುವನ್ನಿಕೆ ಕಟ್ಟಂಡಿತ್ತು ಇಲ್ಲಿಕ್ಕೆ ಇಂದೆತ್ರ ಸುದ್ದಿ ಸಮಾಚಾರ ತಂದತ್ತು
1: ಸುದ್ದಿ ಸಮಾಚಾರ ಕೇಳಿದಿರಿ ಪ್ರಾಯೋಜಕರು
2: ಇಂಡಿಯಾಸ್ ಲೀಡಿಂಗ್ ಡೆವಲಪರ್ಸ್ ಸನ್ ಸಿಟಿ ಆಕಾಶ